ఎంధా దగ్గర తిరిగిడత కదా ఎంధా జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధ దింధ ఆ జుమకు జుమకు దింధ ఇందా పడరిగ

0: దుందరగడత కదా
1: గరిజం
0: పరిగడతా
1: పరని
0: పరిగడతాయి
1: తగ మగ గ మగ పరి మగ పరమ నిద.